0: దేవేంకీకు శస్మేజంది గ్రాషస్ కాచం పాపాన్ చేసే సుక్రిస్తుత పై కాక్తిమి అహ్నా పిహోనియు కొంచెస్ పాపాన్ చేసే వాక మన ఇమప్ సాసకాంచు పాపాన్ చేసే వాక తోకు ఇమప్ ఆతికులామి ఇర్మన ఇకున గ్రాషస్ ఇర్మన ఇకున కేవిస్తాక్స్ మంత ఇర్మన ఇకున కీపి పిసితాయి కాశాంకి ఇర్మన ఇకున హినలత కీపి కాశం పాపా అల్పియు పాపా మోయిసిస్ ఇర్మన లోరియా పై కొన మస్తను కైకొతి యాన పవాంకు మై హేన మునకు ఇనింకు పై యాన పవాంకు కేమి నో కన్నిని గ్రాషస్ కాచం పాపాన్ చేస్మం కే హేన మునకు యాన పవాస్ కాంకు మంత పై నో కైకు చోరేవాన్ కో పాస్టర్ దాబ్స్ పిసికల్ పై మే హేన హై కురుఖ్ తీకొబ్స్ కే నో కొసిస్ కకని పై కొనత అసన్ అలిన్ తరఖ్ పాపాన్ తోకుయ్ ట్రావాఖోన్ కొపి తోకుయ్ లాంగ్ ఐనింగ్ కొపి పెన్స్ పిచోన్ కొనస్ పనేని రాషస్ పాపాయ్ రాషస్ పాపాస్ పానా ఇర్మాన్ మోయిసిస్ డాక్టర్ అలిపియో పై కొనత నోకన మా అంజాదా పని రాషస్ నేని పై కొనత హెనగత ఇర్మాన్ ఐ కొన ఖాన్ కొనత అబస్ చస కాని మాన్ తమాన్ కురా మాన్త లిపింగ్ మాన్ ఎమ కి మార్క కొన్ గమాన్ తబస్ ఇర్మాన్ ఐ కొన కి సిర్క లారో మాన్ తబ కాషన్స్ హునియస్ ఖాన్ రాషస్ ఇర్మాన్ ఐ కొన కి బిసి తైక్స్ మాన్త మాన్ అబిషా ఇర్మాన్ ఐ కొన అంజా నాతాచు ఏమా పెప్స్ ఫైలారి కుపిషా కోసన కొస్టియం పెప్స్ నిస్కుల్ పైవై ఇర్మాన్ ఐకున పాపాన్ సెన్యోర్ నిస్ నిస్కుల్ పైవాన్ కొ పెమర్ లోగార్త హెనలత ఖాన్ కునాప్స్ ఇర్మాన్ ఐకున హెనలత ఇర్మాన్ ఐకున నో కనిని ఆమకి కోటెలా చుకి కొంబిషన్ ఆపకొచం ఇర్మాన్ ఐకున కాచం వాతమ కొన హెనప్స్ కాచం ama akhna lat kona lan ch akhna orana sas kasah ko roa sah ko at sah ko ki mano kai ko tapis ermane ikona yana pai wai ko ermane ikona ora shuni ki chespe maina ki ni ki chespe ama ki la pech to kroko chon ermane ikona no ka ancha ko ses ka ponin kani ermane ikona ki kon bin jon wai kra chi kus kai ko ari no kai ko mantan chis onra ta tano kani ni gracias nes pai no ka tane waran manach ishke lan proar ko somo sapai atri man chones pa нука нераны манан мантайса ишкелянс атыр соманчо нисп нука нераны ман атырмыч атыр соманчо хеннан не варан лига окуламант атыруксунчс мамин не варан рашас мантанс онратата пай нука кайкотачи нука нераны мам инглишанты руаруксунчс нисп ари пай не вахтинго нука кайку инглишанты руакуйку пай анма вахтинго ари пай пай нуката курахмантанс гашан пай нукат манчап нуката анма ва нуката ari no kan kan ki manapsha ari ant senata choki liya hunyo ki pe por rechin per papan smon papan sri kwang to ki imaro asait pai yacha pai no kataps ermana ikona orashine ki chesbi yana pai vaits ermana ikona mai man sko teringa sana orashine ki chesbi yana pai vaits ermana ikona yana orashine ki chesta manya ki chesbi ermana ikona chigerana jari pai lawa no kai kanchana ta imataps akordan spai kroi ari o yawais konan ki ki sheki labing mana hunyur ku ku chule ya pepsu hunyuk sheikum pisla ta hunyuk sheik ro sheik no atska le ku taka rashas ermana ikona rashas papa ancha monas ka ikuna ku nik smanta ya na pa aska smanta bis ta smanta ki la no khremarini disko pa wa ingi ermana ikona pantaramani pisha
1: gracias mama justina ermana ikona hermanos presidente del consistorio isqaega bunga pasaremo rey miguel y que hincha la maña pasamos y vamos a cantar después todos los hermanos pasamos un quince hermano de Holanda todos ya
2: gracias hermano Icona en primer lugar papá Simanca Magnes Mancacho en allá tenía hermana presidente de liga agradecer a Camón hermano Icona en ano capis ya flechista agradecer a Camón que es ya pan ginante construir manta ginante en el chamanta hermanos ministerios, toca hermanos con que equipo apamo hermanos abran a paz, gracias hermano y con equipo en casa con manan jojo lado y jojo equipo con atanas jabanas casa matrimonio con equipo cumpleaños festiva con equipo casa no me ronto jochicos hermanos pamando en acá gracias hermano abran a paz, gracias hermano y con la pelex manta anchata gracias nikit sin acá aku cicakiman cerar kepancis gras hermano presidente presbiterio hermano cis kajariman pacar nukan suangkasin gracias hermano sila pelajiman enak manja ruksun cis
1: hermano ikona tak irsun siang 140 ta siapa tu manja rukus pat kalau sekarang dapat suncis kasih almuerzo hermanos ya hermano yolan pasamis kemo Pasen aquí, hermanos. De aquí vamos a cantar todos. Que está aquí con dice 140, mamá Mascaricusunchis. La Payanchuaña, Jesús Niñanchisca. Mamá Celia, pase, pase. Hermano Abraham, hermana Rita, por favor, pasamos un caimán, taquisunchis. Micro con que pampat que se chuchura. Sí, micro, ojo micro, que se llama, ojo micro. Micro en alámbrico, doctor. Micro en alámbrico, ¿dónde está? Micronch, mai pica, se micronch con ata. Por favor, ojarisunchis, se lo aruman. Listo. No, 140 hermano y con anician, ya payanchuaña Jesús ni llanchista, ñanta puris papas, maipiña, caspapas, orco punta pipas, runa yachtan pipas, llancananchis pipas, huasinchis pipas, hermano y con. Vamos, hermano. Taquisunchis cosicas.